0: దివ్య ఎఫ్ఎం మీ గడిగా మిగిలిన తెని స్పోర్ట్స్ బీట్ షోయా ఎక్కువగా కురియం మీదని సమ దెన్ కురి స్వాహంగా కురిగొత్త అడుగుండ ఎక్కువగా మెహమానికి గుర్తుగా మీ బావెర్వని టేబుల్ టెన్నిస్ కూడా తెలియ మిష్కా షోకి ఫరాతం వరపడం మరహపా మిష్కా
1: థ్యాంక్ యూ
0: దెన్ టేబుల్ టెన్నిస్ మీద మీ ఆమునమున్నమ పింగ్ పొంగ్ మీ హమ వరం హలువి కుళి వరకే గుర్తుగా మీ ఫాహగా కురవేని దెన్ ముడి దునియాగా నుండి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇం బలహట్ట ఒలింపిక్స్ కవే సిమెనే కుడివరే టేబుల్ టెన్నిస్ మీ కుడివరకి తారీహ బలాయలాయరు మీ కుడివరు ఫెషికెంగ్ అయి నవారు వనగరుణకే ఫాహుకొడు ఇంగిరేసి విలాతు కుడివరే మీ దెన్ వర బొడు మీ హిస్టరీ అనుని మాసియ మీ కుడివరకి ఏబోయ్ దెన్ సువాలకి అస్తూ మిష్కాయ మీ కుడివరే హా షాగువరి కుడివరే కొతుక ఫెనుని కివ్వకే మీ కుడివరు మిష్కా అస్తు కుళెం ఫెషి సబబకి కుబాయ్
1: అసలు ఫురతమ్మ కుళెం ఫెషిరు నేంగే కొంకహల కుళివరే కమే కుళివరకి కొం కుళివరే కమే వస్ నేంగే దెన్ అసలు కుళివర వదవుని గ్రేట్ టూగా స్కూల్లోనే బొమ్మ ఫురసెగ్గా బేణు హెఫాగెంగ్ దెన్ అడుగండు టేబుల్ టెన్నిస్ చూసుకుని ఏరులిబుని థింగ్ కుళివరే కుళెం దెన్ టీటీ చూసుకుని అగబ్బల మేగు హే కుళివర వీమ దెన్ ఏరు అనే కుళం తెరింగ్ సెలెక్ట్ కురాని కుళం తెరింగ్ హోవాగెంగ్ వైడిపే జాయిన్ కురవేని దెన్ అడుగండు హోవీగెంగ్ వైడిపే జాయిన్ కుగెన్ అసలు కుళ ఫెషుని
0: తఫాత కొమ్మె సొరక క్యాది బట్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్కి
1: టీటీగా అనే టేబుల్గా నెట్ చహాఫా సర్వీస్ కురారు ఎక్కడిని అమెల్ల సైడ్గా బోళ బౌన్స్ వాడిని దెన్ సర్వ్స్ కురారు నిన్న ఒక కొళ్ళ కొమ్మ టెన్నిస్ కన్నా కొత్త ఒక కొళ్ళ కన్నా వచ్చిన సర్వ్స్ కురాక యూ కెన్ సర్వ్ హమ్ వేణు తాక మేజుక
0: దెన్ కీనమి పాయింట్ దేవుసూమి ఉన్నాను కీనమి
1: కొమ్మె ప్లేయర్క టూ సర్వింగ్ సర్వీస్ చేంజ్ వాణి దెన్ 11 points ఇంగ్ మ్యాచ్ నిమేని సెట్ నిమేని దెన్ 10 over హాల్లో తెగ్గ ఎస్ సర్వీస్ ఇంగ్ సర్వీస్ చేంజ్ వమ్ముందాని దెన్ 10 over ఎగ్గ 2 points తఫాతు మ్యాచ్ సెట్ నిమేని
0: కిత సెట్ మీ ఉండని
1: ఇట్ డిపెండ్స్ బెస్ట్ ఆఫ్ 3 వెజ్జియామోంగ్ యూ హ్యావ్ టు విన్ 2 sets బెస్ట్ ఆఫ్ 5 వెజ్జియామోన్ 3 sets బెస్ట్ ఆఫ్ 7 వెజ్జియామోన్ 4 sets
0: అమ్ముకో మీ కుళే ఇరుగా మీ కుళే
1: అమ్ముకో రాజాగ ముబారత్ కూడా బెస్ట్ ఆఫ్ 5 నూనె ఫైనల్ తక్కువనే బెస్ట్ ఆఫ్ 7 గామి కాహల బొడత ముబారత్ తక్కువ గినాం కూడా హమ్మ బెస్ట్ ఆఫ్ 5
0: కురి ఫాక్ ఆఫ్ స్కూల్ దౌరు షాక్ వేరిక ఉఫే దునియే దెన్ స్కూల్ దౌరు కహెన్ ఇతురు కులి వరకు కొడుని
1: అమీనియా గో అడుగండు కేవి అమీనియా గోళంగిరు ఇంటర్ క్లాస్ అండ్ ఇంటర్ స్కూల్ హ్యాండ్ బాల్ కొడుని ఇక హమ్మ బొడ మెయిన్ ప్రయారిటీ ఎగ్గ గొత్తుగా టీటీ మణికత్ కురి ఇంటర్ క్లాస్ మొబైల్ అత్త కుళ్ళుని ఏ గ్రేడ్ 2 3 ఏజ్ హిసాబు
0: గౌమి టీమ్ ఐకిగా మిష్కా మీ కుళ్ళని వెస్ కీనే గౌమి టీమ్ ఐకిగా దెన్ బేరు వెస్ వర తజ్రిబాగే తతురుత మీ దిబిఫకన్ నెగ్గి ఉన్నాను కీనే వని మీ బేరు కేహెన్ కుళ్ళని తిరిగినాకి మీ హెన్ కుళ్ళలారు కీనే ఏ తజ్రిబా సిఫ కురాని
1: అసలు రాజాగా కుళే కుళుమా బేరుగా ప్లేయర్స్గా కుళుమా వర తఫాతో సో మిహ టీమ్ ఎక్కువ దాంగ్ లిబే ఛాన్సెస్కి అనే లిబే ఎవరి నగలు ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్కి స్టైల్గా ప్లేయర్స్ ఎక్కువ ఎక్కువ దిన్ కుళ్ళే కొత్త ఫెనిఫా ఎక్కువ దిన్న ఎక్కువ కుళ్ళని దస్వెఫా ఏ రాజాగా అస్తోడినని టీటీ గవర మాధు ప్లేయర్స్ కంపేర్డ్ టు ఎహింగా ముతద్దో సో అనే బీయింగ్ ఏబుల్ టు గో విత్ ద టీమ్ అండ్ సీయింగ్ దట్ లెవెల్గా తఫాతు వస్తే ఉన్నాడుతో వరబోట సో ఏ లెవెల్గా తఫాతు కం ఫెనిఫా ఎక్కల ఏ మీ హోన్ టీమ్ ఎక్కువ మా సెక్కె కూరగా ఫెనిఫా వుడ్స్ హమ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సే అండ్ ఎక్క అమిల్లెంగ్ ఇంప్రూవ్ అవ్వం వెస్ ఎక్కల
0: దస్వాణి టేబుల్ టెన్నిస్ దునియాగా మీ కూరిగా మీ ఉడని చైనా దెన్ మీ నవార్స్ ఎక్క ఫన్స్ అవగా హార్తకు ఫిష్ గెంగ్ మీ టేబుల్ టెన్నిస్ డొమినేట్ కురాక మీకు గుర్తుగా మీ చైనా మీ ఫాహ కురవని దెన్ మనకి ఏ గౌముక ఏమే మీ మొలితి కుళం తేరిన తివి దెన్ టేబుల్ టెన్నిస్గా వాకి ఇన్స్పైర్ ఆ కుళం తేరియం ఏ బహురిత మిష్క
1: అళ్ళుగండు కుళే రబ్బరం కుళే చైనాగా నూలే మిష కుళే రబ్బ పింపు రబ్బ ఏబేను కూడా ఉళ్ళని జపాన్గా ఏమి ఏమైటో సో హర్ మ్యాచెస్ వరబ్బేలే బికాజ్ టాప్ లెవెల్ లెగ్గా జపాన్గా ఐ థింక్ ఎక్కడి కన్నాగా ఉన్నాని మైరాబా బేణం కొగ్గెం కుళే సో అడుగంట దస్వాం ఫసేహవాణి మ్యాచెస్ బలం ఆన్లైన్ కో దెన్ మ్యాచెస్ బలఫ బోర్డర్ దస్కోని ఎక్కడ in real life ko meluma I think wara reality karnega do ekala kulun terena dima waani wes bala kala mubarak tak diya yes so matches online ko youtube kala platform takon emion kula matches bala again das kora
0: denkine kuria midani practice ta
1: practice tang amukon onnani komme do hukuru dos fiya wa komme do ha kuero se ha gadi sales faha konno eka
0: ehama komme do he geve sama schedule kuria ta ko ehama practice ta kuria ta ko then tipuni no pimpura pa mi astu coach mi
1: e arne it gives an advantage to the player do ethi kulero ekala basically opponent bodang undaguwane rubber band kurima then playing with the normal rubber
0: aha
1: fila gand gaina da faratu gade rubber attack of
0: tennis ahila for me table tennis
1: kuda kuda
0: bola ves kuda ve
1: bola varas kuda
0: okay ko bahinga lava e jahala ma mi mishka e visar kala wado haulenta
1: lampa
0: kon kala lava eng ado hani
1: ingere se lava bodang ado haule
0: kon kala lava jahala ani de mi furta ma lava ke goto
1: olivia rodrigo kala
0: Okay. Emma lave fahu batal kolana.

0: نوديها 2 ميجا هرتز تي في اف ام.
1: మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయే దివెహియుడుం అడువహమంతిదాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి